0: మద్రవ్యువు ఓదురే మిరటెన్ తురన్ కిరీమట్నం సమాజే సిడ్న సీలం పుద్గ్రైన్ ఎక్కువ కటయుతు కలయుతు భావే అంతరాయకర ఔషధ పాలక జాతిక మండలి అధ్యక్ష జనరల్ విశ్రామిక కమాండ్ సుజిత్ కొదరాల మహత్య మిన్న మేవిదియే సదహనక్ కర్నో
1: సమాజే ఇన్న ప్రతికార సహ పునరుత్థాపన కటయుతు అవశ్య పుజ్యలయా అపే మే దేహవల కడగం పిటి మిహింతలే మడకల్పు కల్లడి వగే కెటికాలి మధ్యస్థాన వల్ట యుము కరన్న ఏవై తెవన అధిర సహ తెవన అధిర మధ్యస్థాన దెన్ ఆరంభ కరగన యనవా ఈ సంద లియాపదితి సిద్ధ కరనవా 19:27 కేన క్షణిక దురగతన అంకేట కథా కల్ల ఏ సేవా లబా గన్న పులువా అపే సమాజేయిన్ సీలుమ దేనా ఎక్సత్ ఎక్సిట్ మే మద్రవ్య నివారణే కరీమ సందహా పెల గసెన్న ఓన సమాజేయిన్ ఇల్లా సిటినవా ఏ సంద అపిట దాయకత్వే దేన్న రాజ్యేట విత్రక్ మే దే కరన్న అమారుయి సమాజే సయం మట్టమ కర మే వీదిలా తీన వ్యసనే వేరెన్న అపి సీలు దేనా ఎక్సత్ ఎక్సిట్ కటయుతు కరేమ
2: సత్యాగ్ లఖడ

0: ఈ ప్రశ్న కరదరిన కూడా దరాగాన్ని బెరుగాను అని ఈ ప్రశ్న కరదరిన కూడా అప్పు సంహార ఇలావట దరాగాన్ని బెరితన కొయ్యతనందుగేనో అన్న అప్పు కౌరు మునగతందరేగివత్ ఏ పీడనే దరాగాన్ని బెరివిన తెంగది అప్పు జీవితే అతహరిన్న హదను సంహార ఇలావట రసావ్యం అస్సల అన్న హదను హరి మట మీ ఆఫీసుకి తీన వెడ కందరా మీ తీన ప్రశ్న బొసుకింగ్ ఇన్న ప్రశాక మీక దరాగాన్ని బేని సమం మీ రసావ దాలేను సమహార తెంగుల గిదర్ హెమదేమ కర్ణో కర్ణో కర్ణో కర్ణో సాంపురుషగింగ్ దర్వంగింగ్ ఏమినెత్తం బిరిందగింగ్ దిమౌపియాంగిం మీ కిసివెగ్గింగ్ సహయోగ్యాక్ అభిప్రేరణయాక్ హంబిన్ నెతి తెన సమహార వెళ్ళావడ ఇదను మట దెంగ్ ఎతి కొచ్చర కలత్తావు కొచ్చర ఇవసగిన హిటియత్ మట మే మే నరావలేం గుడే మాక్ నే మే మినిసు మావు తేరుంగానినే మాగే మానసికత్తే తేరుంగానినే ఏనిసా మమ్మ మే జీవితి దాలేను ఏం హితను మినిసు ఉండరంగ ఇన్నో అని లేత్తరం అవి ముఖద్ద మీకడ కరాను మీకేనా పిడిగా కోయల బలం ముఖద లోకే జనగహని దిహా బలపము సహన పిరిసక్కిన్న మానసిక శక్తిమత్ పుద్గలేక్ నివై ఉగాక్కే దరాగాన్న బ్యారి మినిసు ఏ ఆయన ఉన్నది కరాను బలువ ఎదుగుట మీ మీకడ ఎకముదేతమై హెమోమగేన అవి బలాపొరత్తు తీలదేను అని అన్నీ ములిమ్మ నదరగలదా అని ఏనా హెమోమ గేన బలాపొరత్తు వక్తిన అనిత్యగేం ఓనోడా దేవాల్ బలాపొరత్తు వినేక అప్పుడు నత్రగల్లదా అని పొలువాంగ్ ఒబే మానసిక శక్తి వర్ధనే వీమ ఆరంభవిన్ అన్న ఇతని
1: అప్పుడు జీవితే కీక కాలవలది మ్యా మత్తి మ్యా మావ గొడ్డదాయినే అప్పి కొంపెనీ బోస్ జొబ్బికట మీ గొల్లు మాట ఇహలరేన ఉదవుకరాయి మ్యా మాట సల్లిది మీ నేదే మాట గీహదాగా ఉదవుకరాయి ఏమిటి అవి మినిస్సు మత్త డిపెండ్
0: కన్నా గుడాక్ ఇలావడం మీ మానసిక ప్రశ్న దీనాయట దీన గడ్లు అక్క ఇది మీ అప్పటి హితన దేవాలనే మీ మనోవిద్యాత్మక విశ్లేషణ అవి ఇప్పుడు అరగడండి అన్నయ్యే అవధాన వెనువెన్ ఏ ఆయ ఆయాచనాకర అన్న హరి మంగాడు కొచ్చర ఆదరగిది కిల పెన్ అన్న హదు హరి ఒయాడ మంగ కొచ్చర కీకరు సేవకే సేవికావాగ్ది కిల పెన్ అన్న ఉత్సాహకరణం కౌరు హరి అపే అడుపాడు ఒక పెన్నెల దిన్న హదును కూడా ఏక నికం వెరదక్ తీరగానే
1: అవి జీవితీకరణ వెరద్దక్ మధుసంగే అవి అవి కెమతి కెనగ్గే కెమెత్త హిమత్తం ఆదరయ వెనువెన్ అవి జీవితకాలే పస్సింగ్ అన్న ఒహే వెటీగిన ఆగి పస్సింగ్ వెటీగిన ఇన్నో అబ్బాయి ఆట అబ్బాయి వటినాకమ్మ తేరెన్నే కథావక్ ఇన్నోని వటినాకమ్మ తేరెన్నది దెంగలింగ్ ఇస్సల్లం ఇవత్తెన్ని
0: కీన
1: వటినాకమ్మ తేరెన్ నెత్తం వినిసుంటూ కొచ్చరకి ఇవ్వత్ ఇతని ఇక్మంట్ ఇవత్
0: వినాశన్ని ఒబే ఆత్మగౌరవ బో గణంగానే నెతి బో పిలిగానే నెతి బో తేరుంగానే నెతి మినిస్సు ఇస్తారా హండా వెటనో కిలకి
1: అండేవా
0: కిలకి అన్ని ఒబే ఆత్మగౌరవే ఒకటి ములి

0: మమనందే మానమ రిలాక్స్
1: అనమ్మనంగా వదువునా అనేది మే ఎక్స్పర్ట్ హరియడం హరిని
2: ఓనమ సందివేదన వగట ప్రబలమ విద్యానుకూల విసదము ఓతుశీల్ యాక్టివ్ క్లాస్
3: రాజ్య బ్యాంకుక సురక్షిత భావయ ఇయలమ రకవరణే సమగిన్ స్థావర తన్పతు సదహా ఇయలమ పొలియ ఆర్డిబి బ్యాంకువేన్
4: అపే అమ్మ గిదరావదా

0: ఎదురు అడిపురం కాటతే ఆదరే అమ్మాయి తాత అనే అక్కడ వెన్నీ తినే అక్కడ నీ సామాన్య అమ్మ తాత తిని పలవిని దారు అంటే
1: అప్పకేనా చోటి ఆయట ఆదరే ఆ చోటి
0: ప్రశ్న అప్పుడు తవ సింధు గడ్డ కహన తేనా అప్పి అశాన్య ప్రేమదాసి మే సాంగ్ ఇక తహలా.

0: FM 93.5, FM 93.7, La Khanna, Radio ITN.
1: Lukaya, mare vedeni uni. Dokki ki wale mare memory lost kila.
2: Memory lost?
1: Call the doctor. Yaar sunnadi? మమ్మ కిరికి బుణ్య అయ్యా సీని వెళ్ళిని ముక్కు తట్టపై విడుకురని అయ్యా మాట
2: సూపర్ డాక్టర్ ని డాక్టర్ హరితం కీల తీయాలి
0: హీనా వేవి సింధు అన్న FM 93.5 FM 93.7 హందేవి హతర వెద్ది ట్యూన్ కరలా తీయగన్న
3: Evening drive with Chamit and Charu.
0: Sama anugrahaya.
3: Marksman samuha vyapare vithin gen wabi taharina dan navanimavakin ena domasu antre wiketi meyantreka sadambar himi karu ikumanna. Adu mamu tanna minu ekai kai hatai hai si hatta namayai pan si hatta namayai.
4: රාජ්‍ය බැංකුවක සුරක්ෂිතභාවය ඉහළම රැකවරණය සමගින් ස්ථාවර තැන්පතු සඳහා ඉහළම පොලිය RDB බැංකුවෙන්
5: රාජ්‍ය බැංකුවක සුරක්ෂිතභාවය ඉහළම රැකවරණය සමගින් ස්ථාවර තැන්පතු සඳහා ඉහළම පොලිය RDB බැංකුවෙන්

0: భవిష్యత్తులో చూడండి. శ్రీలంకావే ప్రథమ వతావట రైనో రూఫింగ్ విత్ ఇన్ హందున్నా దిన రైనో ప్రీమియర్ జల ప్రతిరోధి మతుపిట ఆరక్షణ సహిత రూఫింగ్ షీట్. రైనో రూఫింగ్ విత్ ఇన్ హందున్నా దిన రైనో ప్రీమియర్ రూఫింగ్ షీట్. వెడి విస్తర సంధా దాతున్నాయి అనుహాయ అమతన్న
1: మమనందే మానమ రిలాక్స్
2: ఓనమ
3: సంధి వేదనావకట ప్రబలమ విద్యానుకూల విసదమ ఓతుషీల్ యాక్టివ్ ప్లస్.

ఓనమ సంధి వేదనవకట ప్రబలమ విద్యానుకూల విసనమ ఓతుశీల్ యాక్టివ్ ప్లస్.

0: ఓనమ
1: సంధివేదనవకట ప్రబలమ విద్యానుకూల విసదమ ఓతుశీల్ యాక్టివ్ ప్లస్
2: ఫ్రమ్ ద ఛానల్ దట్ షేప్డ్ జనరేషన్స్ ఫ్రమ్ ద స్టోరీస్ యు గ్రూ అప్ విత్ movies that resonate, musicals that ignite the soul, documentaries that open your eyes, all in one place, all on your terms. A legendary name returns, redefining entertainment and reshaping the Sri Lankan entertainment landscape. This is not just streaming. This is the future of Sri Lankan entertainment. ITN
3: Max. Sabaveeda ratri 10ට lakhanda ahanna. Jathika Lotrai Mandalaye siyunuma ticket pattola jagrahi pratipala. Ad ratriyema obata kiyana ekama radiowa lakhanda.
4: ජීවිතයේ දුකේදී සතුටේදී හැම වෙලාවකදීම ඇහෙන එයාගේ හඬ.